0: Radio 2000, the many voices of multicultural Australia.
1: Stand by for the next program. Broadcasting in Telugu.
2: Radio 2000, 98.5 MHz Tarangalapai. Telugu Association Saujanyamlo. ఈ నాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు నీతికా నాయుడు మరియు గ్లోరీ సత్యరాణి ఆలూరి. ఈనాటి కార్యక్రమంలో మీరు భక్తిరంజని. ఈ వారం ప్రశ్న.
3: నమస్కారం తెలుగువాణి శ్రోతలకు, స్వాగతం సుస్వాగతం. తెలుగువాణి శ్రోతలకు శుభోదయం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగువాణి కార్యక్రమాలకు మీకు అందరికీ స్వాగతం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ అధిక మాసం, శుక్లపక్షం, త్రయోదశి, స్వాతి నక్షత్రం, శనివారం, May 30th, 2026. రేడియో 2000 FM 98.5 MHz తరంగాలపై ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలను మీకు అందిస్తున్న వారు విజయమాధవి గొల్లపూడి మరియు శ్రీ సాయి లక్ష్మీనారాయణ గొల్లపూడి. ఈనాటి కార్యక్రమ వివరాలు. ముందుగా భక్తిరంజని, వార్తల ముఖ్యాంశాలు, ఈ వారం ప్రశ్న, ప్రత్యేకాంశం, మధుర గీతాలు, వార్తలు, ప్రకటనలు వినగలరు. ముందుగా ఈనాటి భక్తిరంజనిలో జ్యేష్ఠ అధిక మాస ప్రాముఖ్యత గురించి వినబోయే ముందు మనసారా జయ జయధ్వానాలతో ఆ శ్రీరామచంద్రుని ధ్యానిద్దామా? అన్నమాచార్యుల వారి కీర్తన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గళంలో, కెవి మహదేవన్ సంగీతం.

కనుక ఈరోజు జ్యేష్ఠమాసం అని మామూలుగా తెలుసు, కానీ అధిక మాసం అంటే ఏంటి ఆ విషయాలు తెలుసుకుందాము. జ్యేష్ఠమాస ప్రాముఖ్యత, శ్రీ పరాభవనామ సంవత్సరంలో చాంద్రమాన జ్యేష్ఠమాసం అధిక మాసం, కాల వ్యవధి 2026 సంవత్సరంలో మే 17 నుంచి జూన్ 15 వరకు ఉంది. ఏ చంద్రమాసంలో సూర్య సంక్రాంతి లేకపోతే ఆ మాసాన్ని అధిక మాసంగా పేర్కొంటారు. ఇది ఆధ్యాత్మికంగా అత్యంత పుణ్యప్రదమైనది. దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ ఒక సౌర సంవత్సరంలో 365 రోజులు 6 గంటలు 11 సెకండ్లు, కానీ చాంద్ర సంవత్సరం 354 రోజులు సుమారు 9 గంటలు ఉంటుంది. సౌర సంవత్సరం చాంద్ర సంవత్సరం అలాగే సౌరమాసం చాంద్రమాసం మధ్య సమన్వయం కల్పించేందుకు అధిక మాస వ్యవస్థని రూపొందించారు. అధిక మాసం నుంచి మరొక అధిక మాసం వరకు 28 నుంచి 36 నెలల వ్యవధి ఉండొచ్చు. అందువల్ల ప్రతి 3వ సంవత్సరంలో ఒకసారి అధిక మాసం రావటం సాధ్యమవుతుంది. ఈ పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు స్నానం దానం జపం చేయటం వల్ల దుఃఖం శోకం పాపం దారిద్ర్యం తొలగుతాయి. నియమంతో భగవంతుని ఆరాధిస్తే ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో వ్రతం ఉపవాసం విష్ణు పూజ పురుషోత్తమ మహాత్య పఠనం దానాలు చేసేవారికి మనోరథాలు సిద్ధించి గోలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు. ఇక ఈ కింద మంత్రంలో బ్రాహ్మణుడికి దానాలు చేయాలి అంటారు. ఓం విష్ణురూపి సహస్రాంశు సర్వ పాప ప్రణాశన అపూపాన ప్రధానేన మమ పాపం వ్యాపోహతు. తర్వాత మహావిష్ణువుని ప్రార్థించాలని చెప్తారు. యస్య హస్తే గదాచక్రే గరుడోయస్య వాహనం శంఖ కరతలే యస్య సమే విష్ణు ప్రసీదతు. అంటే భవిష్యోత్తర పురాణం ప్రకారం పురుషోత్తమ మాసంలో ఈ అధిక మాసంలో శ్రీకృష్ణ భగవాన్ని ఉపదేశించి చేసే వ్రతం ఉపవాసం స్నానం దానం పూజ మొదలైన వాటికి అక్షయ ఫలం లభిస్తుంది అంటారు. జ్యేష్ఠ అధిక మాసంలో ప్రతిరోజు నిర్ణీత సమయంలో శ్రీ పురుషోత్తమ మహత్యం పఠించటం శ్రేయస్కరం. శ్రీ విష్ణు స్తోత్రం విష్ణు సహస్రనామం శ్రీ సూక్తం పురుష సూక్తం మొదలైనవి పఠించటం మంగళకరం. మరి ఇప్పుడు ఈ అధిక మాసంలో ఆ పురుషోత్తమని మనసారా ప్రార్థిస్తూ ఈ చక్కటి గీతం వినండి.

0: జ్యేష్ఠ అధిక మాసంలో శుభకార్యాలు, వివాహం, గృహప్రవేశం లాంటివి చేయకూడదు అంటారు కొన్ని శుభకార్యాలు. ఇప్పుడు వార్తల్లో ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు సాయి లక్ష్మీనారాయణ గొల్లపూడి. వార్తల్లోని ముఖ్య విషయాలు, రబ్బర్ పడవలో సముద్రంపై 30 గంటలు ప్రాణాల కోసం చైనా మాజీ పోలీస్ డేరింగ్ జర్నీ. జల వివాదాలు, రాష్ట్రాలకు మోదీ కీలక సూచన. నార్వే చెస్ టోర్నీ కార్లసన్కు ప్రజ్ఞా షాక్. ఫోర్బ్స్ జాబితాలో తెలుగు కుర్రాళ్ళు. అంతిమ నిర్ణయం ఏఐది కాకూడదు. వార్తల్లోని వివరాలు 9:30 వినగలరు.
0: మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న మేము అడుగుతున్నది ఏమిటంటే, తెలుగు సాహిత్యంలో మీరు చదివిన ఒక మంచి పుస్తకం పేరేమిటి, రచయిత ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం మాకు 9:20 మా స్టూడియో ఫోన్ నెంబర్ 9715554111 పై లేదా మా వెబ్సైట్ sydneytelugu.org ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీ సమాధానాన్ని తెలియజేయగలరు. సమాధానం చెప్పిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్ విల్వారి $25 టేక్అవే గిఫ్ట్ వోచర్ బహుమతిగా అందచేయబడును. ప్రశ్న మరొకసారి, తెలుగు సాహిత్యంలో మీరు చదివిన ఒక మంచి పుస్తకం పేరు ఏమిటి, రచయిత ఎవరు? సమాధానం 9:20 త్వరపడండి, తెలియచేయండి. ఇక ఈనాటి ముఖ్యాంశం, సనాతన ధర్మం ముక్తి పదం. సనాతన ధర్మం అని చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, అది ఎందుకు ముక్తి పదంలోకి, దాని గురించి తెలుసుకుంటూ మరొక ప్రత్యేకం భారతీయ సత్యవాణి గారితోటి మాటామంతి ముఖాముఖి వినబోతున్నారు. సనాతన ధర్మం అంటే మరి పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మాటల్లో సనాతన ధర్మం గురించి తెలుసుకుందామా?
2: ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన, అద్భుతమైన వాక్యం చెప్పాడు ఇక్కడ వాల్మీకి. కృతేషు ప్రతికర్తవ్యం, చేసిన వారికి తిరిగి ప్రత్యుపకారం చేయడం అనేది సనాతన ధర్మము. ఏష ధర్మ సనాతన, ఇది తెలుసుకోండి. మన హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం. సనాతనం అంటే ఎటర్నల్, శాశ్వతం అని అర్థం. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మము. అంతేగాని ఆ యుగాల్లో అయితే కృతజ్ఞత చూపించమన్నారు, కానీ ఈ యుగాల్లో అక్కర్లేదండి అని లేదుట. కనుకనే ఆ యుగాల్లో అలాగా ఈ యుగాల్లో ఇలా కాదు అంటే దానికి సనాతన ధర్మం అనరు. ఎన్ని కాలాలు మారినా ఏ ధర్మం నిలిచి ఉంటుందో ఆ ధర్మం పేరు సనాతన ధర్మం. అది ఈ భూమి మీద ఒక్క హిందూ మతం మాత్రమే సనాతన ధర్మం. భగవంతుడు ఎంత ప్రాచీనుడో సనాతన ధర్మం అంత ప్రాచీనం. ఆయనతో పాటు వచ్చింది ఈ ధర్మం. ఇది విశ్వనియమం, ఈ సనాతన ధర్మం. అందుకే ఏష ధర్మ సనాతన, కృతేషు ప్రతికర్తవ్యం, కృతజ్ఞత తెచ్చుకోవడం అనేది సనాతన ధర్మం అని సముద్రుడు చెప్తే మైనా.
0: పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి ఈ మధ్యనే పవిత్ర గురువారం శుభదినాన గురువుగారికి ప్రవచన చక్రవర్తిగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేతుల మీదుగా బిరుదు పురస్కారం అందుకోవటం మహదానందకరం, చాలా సంతోషం. వారికి హృదయపూర్వక అభినందనలు మన తెలుగువాణి ద్వారా. శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక సనాతన ధర్మం ముక్తి పదం ప్రత్యేక కార్యక్రమం కొద్ది క్షణాల్లో వినబోతున్నారు. భారతీయ శ్రీమతి సత్యవాణి గారి పలుకులు కూడా వినబోతున్నారు. మీరు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెడ్స్ తరంగాలపై వింటున్నారు.
3: ప్రేమైన విద్యార్థులారా, నేనుగా కోరుకుని మరీ వచ్చాను మీ దగ్గరికి. ఎందుకంటే ప్రపంచంలో అన్ని వింతల కంటే కూడా గొప్పదైనటువంటి వింత భిన్న భిన్న సాంప్రదాయాలని కూడా ఏకీకృతం చేసి ఏకమనస్కులుగా ఉండడం అనే భారతీయమైనటువంటి దివ్యమైనటువంటి ఒక గొప్ప సంస్కృతి ఏదైతే ఉన్నదో అది కోల్పోతున్నటువంటి నా జాతిని మళ్ళీ మేలు కలపడానికి ఒక గ్రాండ్ మదర్గా, ఒక మీ అమ్మమ్మగా, ఒక మీ నాన్నమ్మగా మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే మై డియర్ చిల్డ్రన్, మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, ఈ దేశం పవిత్ర భూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, జ్ఞానభూమిగా ప్రపంచానికే జ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప భూమి. ఈ భూమండలంలో ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క నా భారతదేశం మాత్రమే.
4: తెలుగువాణి శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి ప్రత్యేకాంశంలో సనాతన ధర్మం ముక్తి పదం. ఈరోజు ఈ వేదికపై చాలా ఒక విశిష్ట అతిథి, వారిని మన తెలుగువాణి శ్రోతలకి పరిచయం చేయబోతున్న పరిచయం కూడా అక్కర్లేదు. ఈ కార్యక్రమంలో మనందరం ఈ మధ్యకాలంలో సాంఘిక మాధ్యమాల్లో యూట్యూబ్ ద్వారా మనకి ఎంతో చేరికైన వారు, అలాగే ప్రత్యేకించి సభలలో మనకి యువతని జాగృతపరుస్తున్న విశిష్ట వ్యక్తి భారతీయం సత్యవాణి గారు అంటే అందరికీ సుపరిచితమే. నుదుట నిండైన కుంకుమ బొట్టు, విద్యార్థుల్ని తన సొంత మనుమలుగా భావించి ఏ విధమైన భేషజం లేకుండా తనని తాను మీ అమ్మమ్మగా వచ్చాను అంటూ అక్కున చేర్చుకుని ఉత్తేజితపరుస్తూ ఇటు భారతదేశం నలుమూలల అటు విదేశాల్లో కూడా ఇస్తున్న ప్రసంగాలు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తున్నాయి. అలనాడు మన సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని గురించి అమెరికాలో భారతీయ విలువల్ని, గౌరవాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన స్వామి వివేకానంద వారి మొదటి పలుకులతో సోదర సోదరీమణులారా అంటూ ఆనాడు అమెరికాలో ప్రసంగించిన నాడు యావత్ పాశ్చాత్యుల్ని కదిలించిన ఆ గళం, ఇప్పుడు ఈనాడు మీ అమ్మమ్మగా వచ్చాను ఆప్యాయంగా విద్యార్థుల్ని సంబోధించే విధానం యువత మది మదిని తట్టి లేపుతోంది. వారిని ఈరోజు తెలుగువాణి వేదికపై సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్న అమ్మ సత్యవాణి గారు, మీకు వినయపూర్వక నమస్సులతో. ఒక స్త్రీ శక్తి, మహిళా శక్తి నిండైన ప్రతిరూపం, మా భారతీయత అంటే చక్కటి నిండైన ప్రతిరూపం మా అందరి అమ్మమ్మగా, తెలుగు జాతి గర్వించదగిన మిమ్మల్ని ఈరోజు మా ఆస్ట్రేలియా రేడియో తెలుగువాణికి ఆహ్వానించటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు వినయపూర్వక నమస్సులతో స్వాగతం.
5: చాలా సంతోషం అమ్మా, ఆస్ట్రేలియా దేశం నుండి నన్ను ఈ విధంగా మీరు పలకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దూరాలు దగ్గరవుతున్నాయి, ప్రపంచమంతా మన గుప్పెట్లోకి వచ్చేసింది. అంత దూరం నుంచి కూడా ఇంతవరకు మాట్లాడుకోగలిగేటువంటి అభ్యుదయాన్ని మనం సాధించగలిగినందుకు, ఆ సాధిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని మంచి అనుభవాలు ఉన్నాయి, చెడ్డ అనుభవాలు ఉంటాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలకి ఒక మంచి ఒక మాటను చెప్పడానికి ఒక అవకాశం కల్పించినటువంటి మీకు నేను నమస్కారపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ మన తెలుగు వాణి ద్వారా అక్కడ ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ నా శుభాకాంక్షల్ని తెలియచేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నానమ్మా.
4: చాలా సంతోషం అండి. ఇవి చాలా అపురూపమైన అద్వితీయమైన క్షణాలు. ఈ మీతో సంభాషిస్తున్న ఈ క్షణాలు మా సిడ్నీలో తెలుగు వారందరినీ జాగృత పరిచి తీరతాయని భావిస్తున్నాను. ఎందుకంటే మీరు సభలో అలా వచ్చి యువతని ఉద్దేశిస్తూ ఏ విధమైన భేషజం లేకుండా అమ్మమ్మగా వచ్చాను అని చెప్తున్నప్పుడు ఎంత ఆప్యాయత తుణికిసలాడుతుంది, దగ్గరికి చేర్చుస్తుంది మా అందరినీ కూడా. అంటే ఈ మధ్యకాలంలో ఆంటీ సంస్కృతి, అంకుల్ సంస్కృతి ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. అక్కడ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వేరేవారిని చిన్న పెద్ద అంతరం లేకుండా ఆంటీ అంటున్నారు. అందులో కొంతమంది సంతోషిస్తారు, కొంతమంది లేదు అలా పిలిచినప్పుడు. కానీ ఇక్కడ మీరు మిమ్మల్ని మీరు అమ్మమ్మగా పిలిపించుకుంటూ ఆ యువతని జాగృత పరుస్తున్నారు చూసారా. అలనాడు వివేకానంద, ఈరోజు మీరు అపార వివేకానందరాలుగా, అంటే ఆ భావన మీకు ఎలా కలిగింది నిజంగా? దట్ ఈస్ చాలా అందరినీ అక్కున చేర్చుకునే ఆ ప్రేమ ఆప్యాయత మీ మదిలో, ఈ ఆలోచన ఎప్పుడు ఎలా కలిగింది?
5: అమ్మా, మనం మామూలుగా మాటల్లో చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మన భారతదేశ ఔన్నత్యాన్ని గురించి, మన సంస్కృతి గురించి, మన దేశంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని గురించి, మన వేద వాంగ్మయాన్ని గురించి ఎన్నో మనం ఉటంకిస్తూ చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటాం. అందులో వసుధైవ కుటుంబకం అని మనమే అంటున్నాం కదమ్మా, అలాగే జగమంత కుటుంబం మనది అంటున్నాం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. ఆ జగత్తుకి మాతాపితలు పార్వతీ పరమేశ్వరులు అయినప్పుడు, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానమే మనం అయినప్పుడు, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎవరమ్మా? మనకు అమ్మ తెలుసు, అమ్మమ్మ తెలుసు, అమ్మమ్మ అమ్మ కూడా మనకు తెలియదు. ఆ అమ్మమ్మ అమ్మ ఎవరు? ఆ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎవరు? ఆమే కదమ్మా జగన్మాత. ఈ జగత్తునంతా పరిపాలిస్తూ ఉన్నప్పుడు మనందరం మరి ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే కదా. ఆ భావనతోనే కదా మనందరం వసుదైవ కుటుంబకం మనదే అని అంటున్నాం మనం. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మ లాంటి ఒక పెద్దావిడ తన కుటుంబం అంతా బాగుండాలి అని కోరుకుంటుందిగా. మనవాళ్ళు, మనవరాళ్ళు, మన మనవాళ్ళు అందరూ, అందరు కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుకోవటంలోనే ఆ విశ్వ కుటుంబాన్ని కూడా, ఆ విశ్వ కుటుంబం యొక్క శ్రేయస్సు కూడా కోరుకుంటుంది కదమ్మా. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే అని అనుకుంటున్నప్పుడు మన ప్రేమ అంతవరకు, మన మనసు అంతవరకు ప్రసరించబడాలి కదా. అప్పుడు అప్పుడు ప్రపంచంలో అందరూ మనవాళ్లే అవుతారు కదమ్మా. అప్పుడు వాళ్ళ శ్రేయస్సు కోరుకోవాలి అంటే అమ్మకు తీరికుండదు పిల్లల పెంపకంలో బాధ్యతల్లో. కాస్త అమ్మమ్మ విశ్రాంతి తీసుకునే వయసు వచ్చేసరికి ఆ ముద్దు ముచ్చట్లతో పిల్లలకి చక్క కథలు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని రెండింటినీ కూడా పట్టించుకునేది ఎవరమ్మా ఇంట్లో? పెద్దలైనటువంటి
4: అమ్మ
5: మాలాంటి వాళ్ళే కదమ్మా. అందుకని
4: నిజంగానే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకి భయపడతారు. అప్పుడు అమ్మమ్మ ఒక
5: చక్కటి,
4: అవును, గారాలుకునే వాళ్ళన్న ఏదైనా సరే అమ్మమ్మే. అది ఎంత చక్కటి భావన, ఆప్యాయత, అది దగ్గరికి చేరుస్తుంది అందరిని ప్రపంచంలో.
5: వాళ్ళ ఆకలి ఎరిగి వాళ్ళకి తినిపించేది వాళ్ళ వెన్ను నిమురుతూ, తల నిమురుతూ, నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, ఏమో వాళ్ళకి చక్క స్నానం చేయిస్తూ, మంచి మంచి మాటలు చెప్తూ, ముద్దు మాటలు ఎంజాయ్ చేస్తుంది అమ్మ. నాన్నమ్మ కూడా, అమ్మమ్మకి నాన్నమ్మకి తేడా ఏమి, ఇద్దరు ఒకటే కదా, నాన్నకు అమ్మ, ఇక్కడ అమ్మకు అమ్మ, ఇవి గ్రాండ్ మదర్ కదా.

0: Apex Dental Centre provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
1: విన్స్ టాక్సేషన్ సర్వీసెస్ అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-7979 సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM 98.5.
2: Meeru Telugu Vani karyakramalu FM 2 Triple O FM 98.5 MHz tarangalapai vintunnaru. Ee varam prashna maroka sari. తెలుగు సాహిత్యంలో మీరు చదివిన ఒక మంచి పుస్తకం పేరు ఏమిటి, రచయిత ఎవరు? మీ ప్రశ్నకి సమాధానం 9:20 సిడ్నీ తెలుగు డాట్ ఓఆర్జి వెబ్సైట్ ద్వారా తెలుపగలరు, లేదా ఫోన్ నెంబర్ 9715554115 గారు తెలియజేయగలరు. ఏంటండి, ఎవరు చదవలేదంటున్నారా? ఒక్క పుస్తకం కూడా చదవలేదా? తెలుగు సాహిత్యంలో పోనీ కొన్ని పేజీలైనా చదివారా? చాలా ఆసక్తిగా ఉంది. ఎవరు చదవలేదా? మన తెలుగువారు చదివి ఉంటారు తప్పనిసరిగా, కానీ ఇంకా ముందుకు రావట్లా, పొద్దున్నే కదా. మరి త్వరపడండి, మీ సమాధానం తెలియజేయండి 9:20 నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రత్యేక కార్యక్రమం సనాతన ధర్మం ముక్తి పదం. ఈ కార్యక్రమంలో భారతీయ సచివాణి గారితో మాటామంతి వింటున్నారు. కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం తరువాయి భాగంలోకి వెళ్దామా?
3: అకలి అన్న విషయంలో నేనేమనుకుంటానంటే, యువతలో చాలా నిబిడీకృతమైన శక్తి ఎంతో ఉంది. ఏదో సాధించాలి, తపన, పట్టుదల అన్నీ ఉంటాయి, కానీ అది దాక్కుని లోపల అంతరాంతరాల్లో ఉండిపోతుంది. దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, వెలికి తీసుకురావాలి? అంటే ఆకలి అంటే ఏదో సాధించాలి అన్న ఆకలి. దాన్ని మీరు చక్కగా పట్టుకుని ఆయు పట్టు ఎక్కడుంది వాళ్ళలో అన్నది తెలుసుకొని మీరు జాగృత పరుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని, అది అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరిని తట్టి లేపుతోంది, ఇది నువ్వు చెయ్యి, నీ కర్తవ్యాన్ని మీరు బోధిస్తున్నారు అందరికీ కూడా.
4: ఇప్పుడు ఒకటి అమ్మా, భగవంతుడు ఎవరికి వాళ్ళని యూనిక్గా క్రియేట్ చేశాడు, అంటే ప్రతి ఒక్కరిని సృష్టికర్త ఎవరికి వాళ్ళకే, ఎవరి స్వభావం వాళ్ళదే, ఎవరి ప్రవృత్తి వాళ్ళదే అమ్మా. అలా అలా సృష్టించినప్పుడు ప్రతి మనిషికి తన లోపల ఒక ప్రవృత్తి ఉంటుంది. ఆ ప్రవృత్తికి పదును పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు వాడు మెలగాలి అనేటటువంటి ఒక డామినేషన్ మన దగ్గర ఉంటుంది, పెద్దవాళ్ళ దగ్గర. అక్కడే మన జీవితాలు చాలా వరకు విఫలమవుతున్నాయి ఏమ్మా. మనం ఎప్పుడు కూడా మన సరిగి ప్రవర్తించరాని ఎందుకంటారు మన వాళ్ళు? అవతలి వాడి యొక్క ప్రవృత్తిని తెలుసుకుని దానిని ప్రకారం ఉంటే అతను కూడా దానిని ఎంజాయ్ చేస్తాడంటే ఆనందిస్తాడు, దానిని తృప్తిగా బ్రతకగలుగుతాడు. మనం ఏం చేస్తున్నామంటే చదువుల విషయంలో కానీ, వివాహాల విషయంలో కానీ, మరే విషయంలో కానీ పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళ శ్రేయస్సు కూడా ఆలోచిస్తారని కాదనడం లేదు, కానీ అవతల వాళ్ళ యొక్క మనసు కూడా తెలుసుకుని అతనిని కూడా అడిగి చేయకుండా మనం ఒకప్పుడు ఏమిటంటే మనం చెప్పినట్టే నువ్వు చేయాలి సుమా అని ఒక ఆర్డర్ జారీ చేసేవాళ్ళు. ఆ తరం పిల్లలు అలా పెరిగారు, నలిగారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి తరం పిల్లలకి మనం ఏమిటంటే దగ్గరకు తీసుకుని వాడి మనసు మన దగ్గర పూర్తిగా విప్పారి మనతో పంచుకునేటట్టుగా వాడికి కావలసినటువంటి అవకాశాన్ని మనం ఇవ్వాలి. జనరేషన్లో చాలా మార్పు రాలే ఇప్పుడు. వాళ్ళ ఆలోచన తీరులో మార్పు వచ్చింది, వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది, వాళ్ళు వేసుకునే ప్రణాళికలో కూడా మార్పు వచ్చింది. అంటే వేగంగా సాగుతూ ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రపంచంలో పిల్లలకి వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ప్రణాళిక రచన ఉన్నది వాళ్ళకి. అది కూడా మనం ఆలోచించి వాళ్ళకి తగినట్టుగా సూచనలు ఇస్తూ అక్కును చేర్చుకుని వాళ్ళ మనసులో ఉన్న భావాలను మనం బయటికి రానిచ్చి దానికి తగిన సలహాలు ఇచ్చి గైడ్ చేయగలగాలి, పథ నిర్దేశం చేయాలి. తప్ప నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని చెప్పకూడదు. మనం ఆకలి ఎరగడం అంటే వాడి మనసును తెలుసుకుని వాడి మనసు ప్రకారం, అంటే మనసులో ఏదైనా పిచ్చి పిచ్చి కోరికలు ఉండొచ్చు, అది కాకుండా వాడు జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏర్పరచుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందనేటువంటి పెద్దలు సలహా ఇస్తూ, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా ఇప్పుడు మా జనరేషన్ ఉందనుకోమ్మా, ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఉండేటటువంటి ఈ సాంకేతిక ఈ రకమైనటువంటి మార్పులు చాలా వచ్చేసాయి కదా, అవి మాకు తెలియకపోయినప్పటికీ కూడా వాటిని కూడా ఎలా ఒడుపుగా వాడుకోగలగాలి అని చెప్పడమే పెద్దల యొక్క మా కర్తవ్యం, మా బాధ్యత అంతవరకే. కాబట్టి ప్రవృత్తిని బట్టి మనం, మనకి భగవద్గీతలో చెప్పింది కూడా అదే కదమ్మా, ఏమని, స్వధర్మం నిధనశ్రేయ పరధర్మం భయావహ. ఎందుకు చెప్పాడు, స్వధర్మం అంటే మన ప్రవృత్తి, మన ప్రవృత్తిని బట్టి కాకుండా మనం అవతల వాడు చెప్పినట్టుగా మనం వెళితే మన సంతృప్తిని చెందలేము, జీవితంలో తృప్తి లభించదని చెప్పాడు అక్కడ. అది అక్కడ స్వధర్మం అంటే అక్కడ మతం కాదు వారు చెప్పింది. దీనిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల మనం నానా రకాల యొక్క నానార్థాలను తీసి మన జీవితాలను మనం నలిగిపోయేటట్టు చేసుకుంటున్నాం. అలా నలగకుండా విద్యార్థిని వెలిగేటట్టు చేయటమే మన భారతీయ సనాతన ధర్మం మనకు అందించినటువంటి గొప్ప మౌలిక సూత్రం.

0: ఈ భగవంతుడు సృష్టించినప్పుడు ఎవరికి వారిని మనిషిని పోలిన మనిషి, స్వభావాన్ని పోలిన స్వభావం, చెట్టును పోలిన చెట్టు, ఇలా అంటే వైవిధ్యం, ఆ వైవిధ్యంతో కూడినటువంటి ప్రవృత్తులు ఉంటాయి కదమ్మా. అందుకని మనం ఏం చేస్తామంటే అతనిలో ఉన్నటువంటి ప్రవృత్తిని పట్టించుకోకుండా మనకు తోచినట్టు వాళ్ళకి చెప్తూ ఉంటాం. మనం చెప్పిందే వాడు చెయ్యాలని ఒక కమాండ్ ఉంటుంది మనలో. అలా కమాండ్ కాకుండా స్టూడెంట్ ఏ మనిషికైనా అతనికి దేని మీద పట్టు ఉన్నదో, దేని మీద డిమాండ్ ఉన్నదో, దానికి పదును పెట్టడం అనేది మనం అలవాటు చేసుకున్నట్టయితే యువత ఇంతగా నలిగిపోకుండా ఉండేవాళ్ళు. ఈరోజున యువత నలిగిపోవడానికి కారణం ఏమిటి? తల్లిదండ్రులకి మధ్య పోటీ పెడుతున్నారు. అలాగే కళాశాలల్లో చదువుకుంటే విద్యా సంస్థలకి మధ్య కూడా పోటీ పెరుగుతోంది. పిల్లవాడికి మధ్యన కూడా పోటీ పెంచుతున్నారు. ఈ పోటీలు మొత్తం నలిగిపోతున్నది ఎవరు? పిల్లలు. వాడికంటూ లోపల ఒక ప్రవృత్తి ఉంది, వాడికంటూ ఒక జీవలక్షణం ఉంది. ఆ జీవలక్షణాన్ని పట్టించుకోకుండా మన ప్రకారం వాడు వెళ్ళాలని అనుకోవడంలోనే యువత నలిగిపోతున్నారు. అలా నలిగిపోకుండా వాళ్ళు వెలిగిపోవాలి అంటే వాడి ప్రవృత్తిని తెలుసుకుని, వాడి మనసు తెలుసుకుని, వాడి నక్కుని చేర్చుకుని, వాడు ఏం కావాలనుకుంటున్నాడు తెలుసుకుని తగినటువంటి ఊత మనం ఇవ్వాలి తప్ప, నువ్వు ఇదే చెయ్యి, ఇలాగే చెయ్యి అనేటటువంటి డిమాండ్ మనం చేయకూడదు. ఇది మన భారతీయమైనటువంటి జీవన విధానం. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాశ్చాత్యీకరణ నుండి అనేక రకాల సంస్కృతుల సంసర్గం వల్ల కానివ్వండి, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ పోటీ ప్రపంచంలో నలిగిపోతున్నారు. ఎందుకంత అవసరం? నలిగిపోవాల్సిన అవసరం ఏమున్నది? పరితృప్తిగా హాయిగా జీవించగలిగి ఉండేటటువంటి జీవితాలని కావాలని మనం అనుకోవడం అవుతోంది కదా.
1: అవును, అంటే ఒక రకమైన
0: కావలసినటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలతో కూడి వాడి చక్కగా వెన్ను తట్టి, నాన్న నీలో ఈ శక్తి ఉన్నది, దీనిని జాగ్రత్త పరుచుకో, దీనివల్ల నువ్వు ఇది చెయ్యగలుగుతావు, నువ్వు పాడగలుగుతావు, ఆడగలుగుతావు, మాట్లాడగలుగుతావు, అమ్మా నువ్వు ఈ స్థాయికి నువ్వు ఎదగగలుగుతావు అని చెప్పి వాడికి ఉన్న ప్రవృత్తిని కనుక మనం దానికి బాగా పదును పెడితే వాడు బ్రహ్మాండంగా ఎదుగుతాడు.
1: నిజమే, అంటే వాళ్లలో ఆ పోటీతత్వం అనేది కాకుండా ఈ ప్రపంచీకరణ లేకపోతే ఒక రకమైన నాలుగు గోళ్ల మధ్య అని మగ్గిపోకుండా వాళ్లలో ఉన్న శక్తి, ఎందులో అయితే నైపుణ్యం ఉందో దాని మీద వాళ్ళ దృష్టిని కేంద్రీకరించి
0: ఆ నైపుణ్యానికి పదును పెట్టమంటున్నాను నేను. అది
1: మీరు అన్నారు చక్కటి మాట, జీవ లక్షణం ఉన్నారు అంటే లైఫ్ బ్లడ్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఉంటుంది, దాని మీద శక్తి అన్ని ఉంటాయి. దానికి పదును పెట్టుకుంటే వాళ్ళు ఎంతైనా ఎత్తుకు ఎదగగలుగుతారు.
0: అవునమ్మా, మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు పోటీ ప్రపంచంలో వాడంత సంపాదిస్తున్నాడు, వీడింత సంపాదిస్తున్నాడు, ఆ ఉద్యోగం అయితే బోల్డంత డబ్బులు వస్తాయి, ఈ ఉద్యోగం అయితే లంచాలు వస్తాయి, ఇలా అయితే హాయిగా బ్రతికేయచ్చు, బ్రహ్మాండంగా బ్రతికేయచ్చు, ఇదే సుఖ జీవనం అనేటటువంటి ఒక అపప్రదని ఆ పిల్లల మెదడులలోకి బాగా కూరేసి వాళ్ళని నలిపేస్తున్నారు. అలా జరగకూడదనేది మన పెద్దలు, మన మన మన మన మన పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, మన పురాణ పురుషుల జీవన విధానాలు కానీ అన్ని మనం తరిచి చూస్తే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరి జీవిత చరిత్ర అలాగే అయ్యాయి. ఈ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆధునిక జీవన విధానంలో సౌకర్యాలు బోలెడుంటున్నాయి, కానీ జీవితంలో సంతృప్తి లేదు, సుఖం లేదు, శాంతి లేదు. ఆ సుఖాన్ని శాంతిని ఎక్కడో వెతుక్కుంటున్నాడు, ఎక్కడో వెతుక్కుంటున్నాడు. ఆ సుఖం ఏదో మత్తు పదార్థాల్లో ఉందనుకుంటున్నాడు, ఇంకెక్కడో మత్తు పానీయాల్లో ఉన్నాయనుకుంటున్నాడు, అక్కడికి పోయి తూలిపోతున్నాడు, పాపం తూగిపోతున్నాడు.

0: అటువంటి యువతను చెయ్యి పట్టి నాన్న, అది కాదురా నిజమైన జీవితం అంటే. ఇది ఇదిగో మంచి తీర్థం ఒకటి ఉన్నది ఇక్కడ, ఇది ఒక అద్భుతమైన ఒక నైవేద్యం ఇక్కడ ఉన్నదిరా, ఇది తీసుకుంటే నై వైద్యము, వైద్యంతో పని కూడా ఉండదు మనకి, ఇది నిజమైన జీవితం అంటే ఇది అని వాడికి చెప్పగలిగే అమ్మమ్మలు నాన్నమ్మలు రావాలమ్మా. పాపం వాళ్ళంతానేమో వృద్ధాశ్రమాల్లో పాపం పిల్లల కోసం ఎదురు చూస్తూ మనవాళ్లతో మనవరాళ్లతో ఆడుకోలేని దుస్థితిలో వాళ్ళంతా కిటికీలో నుంచి ఎప్పుడు పిల్లలు వచ్చి చూస్తారా అని పాపం ఆశగా ఎదురు చూస్తూ దైన్యంగా వాళ్ళక్కడ జీవిస్తూ ఉంటే, తల్లిదండ్రులేమో సంపాదనలో పడిపోయి పిల్లలు ఏం చేస్తున్నారో, బయటికి వెళ్ళి ఎలా జీవిస్తున్నారో, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో, ఎటువంటి చెడలవాట్లకు అలవాటు పడుతున్నారో తెలియకుండా వీళ్ళు సంపాదనలో వీళ్ళు మునిగిపోతున్నారు. ఎవరికీ పట్టకుండా ఉన్నటువంటి మనం ఎందుకు బ్రతకాలి అని పిల్లలేమో నిరాశాని స్పృహలతో పడిపోతున్న యువత కొంతమంది లేదు, కాదు నాకు నేనుగా నిలబడతానని నిలబడే యువత ఉన్నారు, కాదని నేను అనడం లేదు. అటువంటి వాళ్ళని పట్టి నడిపించగలిగినటువంటి పెద్దల అవసరం వాళ్ళు చాలా ఉందమ్మా.
1: అవును, తప్పకుండా ఉంది. అంటే అది ఒక దుర్భరమైన పరిస్థితి మీరు అన్నారు. ఈ మధ్య కాలంలో మగ్గిపోతున్నారు పెద్దవాళ్ళు ఇక్కడ ఉండకుండా. అంటే అది వరకు ఉమ్మడి కుటుంబ సంప్రదాయం ఉండేది, అది ఇప్పుడు రాను రాను అంతరించిపోతుంది, లేకపోతే కొన్ని చోట్ల నిలుపుకుంటున్న వాళ్ళు ఉన్నారు, పూర్తిగా లేదు అని చెప్పటానికి లేదు.
0: ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆంటీ అంకుల్ అని, ఆంటీ అంటే అమ్మా అనేటువంటి ఆంటీ అంకుల్ అని ఏమంటూ కడతావు అక్కడ? నువ్వు అంటు కట్టడానికి ఏముంది అక్కడ? పదిహేను నుంచి అంటు కట్టడం అంటే ఏమిటి? దాన్ని
1: అంటే ఒక షాపుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా లేకపోతే కూరగాయల వాడు అక్కడ దేనికి లేకుండా ఆంటీ అంకుల్ అదొక ఊత పదం
0: అంతే
1: కింద
0: కదా
1: వాడేస్తున్నారు. అవును
0: కదా, ఇప్పుడు పిలిచేవాడికి పిలిపించుకునేవాడికి కూడా ఒక ఒక తరంగం ఈ గుండెల్లో నుంచి ఆ గుండెల్లోకి దూసుకుపోవడానికి ఆ పిలుపు కూడా అవతలి వాడిని ఎలా మేలుకొల్పుతుందో, అతనిలో నుంచి ఒక హార్మోన్స్ రిలీజ్ అయ్యి వాడు కూడా ఎంత ఆనందపడతాడో, ఆ పిలుపులో కూడా ఎంత సైన్స్ ఉందో అనేది ఎంతమందికి తెలుసమ్మా?
1: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెడ్స్ తరంగాలపై. ఈ వారం ప్రశ్న మరొకసారి. తెలుగు సాహిత్యంలో మీరు చదివిన ఒక మంచి పుస్తకం అంటే ఏమి చెప్తారు, ఆ పుస్తక రచయిత ఎవరు అని అడిగాము. ప్రశ్నకి సమాధానం 9:20 సిడ్నీ తెలుగు .org లేదా ఫోన్ నెంబర్ 9715554111 పై తెలియచేయగలరు. ప్రత్యేక కార్యక్రమం తర్వాయి భాగంలోకి వెళ్దామా?

0: ఇక్కడ ఇందాక పిల్లలకి చిన్నప్పటి
1: శాస్త్రీయత.
0: నుంచి శాస్త్రీయత ప్రాథమిక దశ నుంచి కూడా మనకి పెద్దవాళ్ళు ఋషులు అన్ని ఎంతో ఇచ్చేసారు. మహర్షులు మనకు కావలసినంత ఇచ్చేసారు, తరగని ఆస్తి అది వేదాలు, ఉపనిషత్తులు, మహద్ గ్రంథాలు. భగవద్గీతకు మించిన గ్రంథం లేదు మానసిక వికాస శాస్త్రం అని చెప్పచ్చు. భాగవతం, రామాయణం, మహాభారతం, వీటిని దాటి మనం బయటికి వెళ్ళక్కర్లేకుండా అందులోనే అన్ని ఉన్నాయి. మనిషి ఎలా జీవించాలి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కింద అన్ని ఇచ్చేసి
1: కావలసినవన్నీ ఉన్నాయి
0: ఉన్నాయి. కానీ వాటిని మరి ఒక విద్యార్థి దశ నుంచే ఒక పాఠ్యాంశంగా పెట్టచ్చు, లేకపోతే కొద్ది కొద్ది మోతాదు పెంచుతూ దశల వారీగా ఇవ్వచ్చు. కానీ వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాడా నేటి తరం కానీ, లేకపోతే ఎప్పటి నుంచో అవి రావాల్సింది. ఒక విధి విధానాల్లో తప్పనిసరిగా ఆడవారిని గౌరవించే సంస్కృతి ఇవన్నీ చక్కగా అలా వెళ్ళిపోవాలి జీవనదిలా. కానీ మరి అది రాను పరిస్థితి ముందుకు వెళ్తుందా ఇటువంటి వాటిలో, లేకపోతే వెనక్కి వెళ్తున్నామా?
1: ప్రకృతి మా ప్రకృతి వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తుందమ్మా. మనం ప్రకృతికి విరుద్ధంగా వెళుతున్నాం. ఇప్పుడు ప్రకృతికి ఒక చట్టం ఉంది, దానికి ఒక ధర్మం ఉంది ప్రకృతికి. ఆ ప్రకృతి ధర్మాన్ని శృతి కలుపుకుని జీవిస్తే సుఖంగా ఉంటామని మన వేదం చెప్పింది. మన రామాయణ భారతాలు కానీ ఉపనిషత్తులు కానీ ప్రతిదీ చెప్పింది ఏమిటి, ప్రకృతికి ఒక ధర్మం ఉంది. ఆ ప్రకృతి ధర్మం ప్రకారం దానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటే నువ్వు ఆనందంగా జీవి. అందుకే ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షిత రక్షిత. వృక్షాలు నువ్వు రక్షిస్తే అవి నిన్ను కాపాడుతాయి, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నేను అది అది నిన్ను కాపాడుతుందని ఎందుకు చెప్పారు? ధర్మం అంటే ఏమిటి, ప్రకృతి ధర్మం, నేచర్కి ఒక ధర్మం ఉంది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, ప్రకృతిని పూర్తిగా వినాశనం చేస్తూ దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం. ఈ రోజున ఇవాళ మండు టెండలు మండు టెండలు అని అందరూ నెత్తినారు, బాదుకుంటున్నారు. సూర్యుడు అలాగే ఉన్నాడు, సూర్యుడి నుంచి కాదు. నువ్వు నీ స్వార్థం కోసం, నీ యొక్క భోగలాలస కోసం చెట్లన్నీ నరికేసి రోడ్లు మరింతగా విపరీతంగా జమ్మని కారులో ప్రయాణం చేయటానికి వీలుగా ఉంటుందని 4 వేసు 6 వేసు 8 వేసు వేసుకుంటూ చెట్లన్నీ నరికేస్తున్నావు, కాంక్రీట్ జంగల్ చేసేస్తున్నావు. ఏమ్మా మరి అసలు ఎక్కడ నీళ్ళు అనేది ఎక్కడ ఇంకకుండా మొత్తం అంతా రోడ్లమై సిమెంట్ మై చేసేస్తున్నావు. ఇది మరి ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడమేగా.
0: అంతే, ఇంకా సమతుల్యం లోపించి
1: అంటే మాతృభావన చేత ఒక గో భూమాత, భూమిని ఒక తల్లిగా, గోవుని ఒక తల్లిగా, వృక్షాన్ని ఒక తల్లిగా, వీటన్నిటిని ఒక మాతృభావం చేత ఆరాధించేటటువంటి మనం, ఆరాధన అనేటటువంటి భావన పోయి, అర్చన అనేటువంటి భావం పోయి, ఆర్జన వైపు మన దృష్టి

0: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi-speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
1: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku, Australian Taxation and Accounting rangamulo apara anubhavagnulu ainatuvanti Shri Raja Yalamanchi Garini 0433-428-744 Leda Raja at taxstar.com.au Dwara Sampradinchagalaru. Viri office address Suit 208-34 Dumway, Oran Park. TaxStar Pty Limited is proud sponsor of Telugu Vani Radio Mariyu Sydney Telugu Association.
2: మీరు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2FFO ఎఫ్ఎం 98.5 మెగాహెడ్స్ తరంగాలపై వింటున్నారు. ఈ వారం ప్రశ్న మరొకసారి, తెలుగు సాహిత్యంలో మీరు చదివిన ఒక మంచి పుస్తకం అంటే ఏం చెప్తారు? ఆ పుస్తక రచయిత ఎవరు? ప్రశ్నకి సమాధానం 9:20 తెలియజేయగలరు. స్వాగత్ బిర్యానీ వారి $25 గిఫ్ట్ వోచర్ అందుకోగలరు విజేత. ఈ వారం ప్రత్యేక అంశం సనాతన ధర్మం ముక్తి పదం. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ సత్యవాణి గారితోటి ప్రత్యేక కార్యక్రమం, ఈ సనాతన ధర్మం గురించి కొన్ని విషయాలు పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాయి భాగంలోకి వెళ్దామా?
3: పోతూ మనం ప్రకృతికి విరుద్ధంగా వెళుతూ ఉన్నప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుందా లేదా? తల్లికి ముందు మందలిస్తుందమ్మా తప్పు చేస్తే, రే నాన్నకి చెప్తానరా ఆఖరికి అంటుంది, నువ్వు చెప్పిన మాట వినకపోతే నాన్న వరకు తీసుకెళ్తానంటుందా లేదా? ఇప్పుడు అలాగే ఈ ప్రకృతి పురుషుల మధ్యలోనే కదా ఉన్నాం మనం. అందుకని ప్రకృతికి ఓర్పు ఎక్కువ, భూదేవికి ఓర్పు ఎక్కువ. ఓర్పు వహిస్తోంది మానవుడు చేసే తప్పిదాలని. ఓ మనిషి నువ్వు ఇంకా మానవా మానవా మానవా ఓ మానవా అంటోంది. కానీ మానను అంటూనే మనం అలాగే ప్రవర్తిస్తున్నాం. ఏదో సినిమాలో ఒక పాట ఉండేది, మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు అంటూ. అద్భుతమైన ఒక పాట ఉంది మన తెలుగులో. ఎంత ఎక్కడ తీరుతోంది అది?

0: ఇంకా ఇంకా ఇంకా తన దీనికోసం అని చెప్పి ఎంత స్వార్థంతో వెళ్ళిపోతున్నాడమ్మా. కాబట్టి
1: అవును.
0: వస్తున్నటువంటిది అంతా కూడా సూర్యుడి నుంచి వచ్చే వేడి కన్నా మనం వదిలేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం విసురుతున్నటువంటి చెడు గాలి కానివ్వండి, మనం ప్లాస్టిక్ వ్యర్థాలు కానివ్వండి, ఇవన్నీ ప్రకృతి నుంచి నింపేస్తున్నామా? ఆఖరికి పుష్కరాల పేరిట వెళ్ళి ఆ నదులను కూడా కాలుష్యం చేస్తున్నామా? అసలు పుష్కరాలకు ఎందుకు వెళుతున్నాం, కుంభమేళాకి ఎందుకు వెళుతున్నాము అని అసలు స్పృహ మనకుంటోందా? అర్థం పర్థం లేనటువంటి పూజలు చేసుకుంటూ వాటిని కూడా నదీ జలాలను కూడా కాలుష్యం చేస్తున్నావా? గాలిని కాలుష్యంతో నింపేస్తున్నాం, నీటిని కాలుష్యంతో నింపేస్తున్నాం, మనసు నిండా కాలుష్యాన్ని నింపేస్తున్నాం, పదార్థాల్లో కాలుష్యం నింపేస్తున్నాం, అన్ని చోట్ల కల్మషమే కదమ్మా ఉంది. నకారాత్మక భావాలు ఒకవైపు, మనిషి భావదారిద్రం ఒకవైపు, ఇన్ని రకాలుగా కాలుష్యాన్ని నింపేస్తూ ప్రకృతికి మన విరుద్ధంగా వెళితే ప్రకృతి ఎలా క్షమిస్తుంది? అందుకని ప్రకృతి తన పనిని తాను ప్రారంభించింది. ఇప్పుడు ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా సమతుల్యతని ఇది చేయటానికి ఇప్పుడు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది. దీనిని మనిషి అన్నవాడు అర్థం చేసుకుని ప్రకృతికి తగినగా, ప్రకృతి ధర్మానికి అనుగుణంగా, ఆ ప్రకృతి ధర్మంతో శృతి కలుపుకుంటూ మనిషి మళ్ళీ జీవించినప్పుడే ఈ దారుణాల నుండి మనం బయటపడగలుగుతాం. ఆ స్థితిలో మానవుడు ఆలోచించగలిగినప్పుడే మళ్ళీ మనకి బతికి బట్టగట్ట కలుగుతాం.
1: అవును. అంటే ఇది ఇటు మనకున్న సహజ వనరులు, తర్వాత మనకి ఋషులు ఇచ్చిన ఈ సనాతన ధర్మం నుంచి ఉన్నవి, వాటిని అంటే ఒక విధి విధానంగా తప్పనిసరిగా జీవన విధానంలో వాటిని పెట్టుకోవాలి, అలవర్చుకోవాలి. అది భావితరానికి, తర్వాత తరాలకి, అన్ని తరాలకి కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ వెళ్ళాలి. అంటే దానికి చాలా శక్తివంతమైన పవర్ఫుల్ మీడియా అంటారు చూసారా, మాధ్యమాలు, ఒక పాఠశాల.
0: నవ్వు వస్తుందమ్మా.

0: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2000 FM 98.5 మెగాహెడ్స్ తరంగాలపై. ఈ వారం ప్రశ్న చెప్పడానికి మరికి అచ్చివరిగా అవకాశం ఇంకా 4-5 నిమిషాలు మాత్రమే ఉన్నది. తెలుగు సాహిత్యంలో మీరు చదివిన ఒక మంచి పుస్తకం అంటే ఏం చెప్తారు? ఆ పుస్తక రచయిత ఎవరు? త్వరపడండి. ఇక ప్రత్యేక కార్యక్రమం సనాతన ధర్మం ముక్తి పదం ప్రముఖ వక్త శ్రీమతి సచివాణి గారితో కూడా ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు. తరువాయి భాగంలోకి వెళ్దామా? మీరు అన్నిటినీ అధిగమించి దాటుకుని మీలో ఒక స్త్రీ శక్తి, స్త్రీ అంటే ఎంత శక్తివంతమైన వారు అని నిరూపిస్తూ మీరు ఇటు దేశం నలుమూల ప్రపంచం నలుమూల వెళ్ళి మీరు పయనిస్తూ జాగృతం చేస్తున్నారు. ఈ స్త్రీ శక్తి అంటే ప్రతి ఇంట ఒక స్త్రీ శక్తి, చాలా శక్తివంతమైన శక్తి. ఇటు ఇంట్లో పిల్లల్ని లేతే బయట సమాజంలో కానీ లేతే ఉద్యోగం చేసిన అన్ని వైపులా ఆ స్త్రీ శక్తి కూడా ఒక్కొక్కసారి కొన్ని రోజులు చాలా శక్తివంతంగా చెయ్యగలను అనుకున్న వాళ్ళు ఒక్కొక్కసారి ఏమీ చెయ్యలేను అని అధపాతాళానికి లేతే పైకి వెళ్తూ ఉంటారు. వీటిని ఎదుర్కొని అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి మహిళ నిరుత్సాహపడిపోతుంది. దీని గురించి మీరేమంటారు అంటే
1: మంచి వాళ్ళు అనేది మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా సాధించగలుగుతున్నప్పుడు, వాళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద పడుతూ ఉన్నప్పుడు, ఎవరో ఒకళ్ళు వాళ్ళ మీద రాళ్లు వేసి లేకపోతే రకరకాల అసాసినేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ దగ్గర నుంచి చేస్తూ బురద పొలవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రోజులు ఇవి. అందుకని వీళ్ళు కూడా నిస్సహాయంగా ఇక భగవంతుడి వైపే చూడటం మొదలెట్టారు. అన్నావు కదయ్యా, యదా యదాకి ధర్మస్య గ్లాని భవతి భారత్ అనే శ్లోకం ఉంది కదా భగవద్గీతలో,
2: ఎప్పుడైతే
1: ధర్మానికి గ్లాని వచ్చినా నేను తొందరగా నువ్వు అవతరించవయ్యా అని. ఇది మన పురాణాల్లో కూడా చదువుకున్నాం కదమ్మా, రాక్షస ప్రవృత్తి బాగా పెచ్చు పెరిగిపోయి దేవతల యొక్క శక్తి తరిగిపోయినప్పుడు వీళ్ళు ఏమీ చెయ్యలేక నిస్సహాయులై విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకునేవారని మన పురాణాల్లో చదువుకున్నాం. రాక్షసులు వాళ్ళని వేధిస్తున్నప్పుడు కదా, అప్పుడు విష్ణుమూర్తి దానికి తగినటువంటి తరుణోపాయం చెప్పి వాళ్ళని కాపాడుతూ ఉండేవారు. ఇవాళ మనందరం కూడా చేయవలసిన విధానం ఏమిటంటే, వీలున్నంత వరకు మనం నామస్మరణతో మన చుట్టూ, ఇప్పుడు ఎందుకని చెడ్డవాళ్ళకి ఎందుకని మంచి రోజులు వస్తున్నాయని అనుకుంటున్నారు వీళ్ళు? పరిపాలిస్తున్న వాడు ఎవడు? కలిపురుషుడు. కలిపురుషుడికి ఉన్నవన్నీ అవలక్షణాలు. అందుకని తనలో ఏ అవలక్షణాలు అయితే ఉన్నాయో అటువంటి అవలక్షణాలు కలిగిన వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి అతనితోనే తిరుగుడుతూ ఉంటాడు, అతనికే బాగా ఆధారంగా నిలబడతాడు కలిపురుషుడు. ఈ మంచి వాళ్ళుగా ఉన్నవాళ్ళు నిరుత్సాహ పడకూడదు, వాళ్ళని భగవంతుడు కాపాడుకుంటూ ఉంటాడు. దేవుడి కంటే ఎక్కువ కాదు కదా కలిపురుషుడు, కాదు కదా. కాబట్టి ఆ ఎవరైతే ఉన్నారో, మనం ఎవరినైతే ఒక సుప్రీం పవర్ అంటున్నామో, దానిని విష్ణుమూర్తి అని ఇంకో పేరు పెట్టి ఇంకొక పేరు పెట్టి ఏ పేరైనా పెట్టుకోండి, ఆ సుప్రీం పవర్ ఏదైతే ఈ ప్రపంచాన్ని నడిపిస్తోందో, అందుకని అజ్ఞానం, రాక్షస ప్రవృత్తి అంటే అజ్ఞానం, దేవతా ప్రవృత్తి అంటే జ్ఞానము. జ్ఞానానికి అజ్ఞానానికి నడుస్తున్నటువంటి సంఘర్షణలో ఎప్పటికైనా అజ్ఞానం నిర్మూలన కావలసిందే. కాబట్టి ఈ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి దీంతో వాళ్ళు చేయవలసిన దాన్ని నిష్కామంగా చేస్తూ పోతూ ఉంటే తప్పకుండా భగవంతుడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా కాపాడుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావిస్తాడు. ఆ నమ్మకం ఈ శిష్యులు అనుకునే వాళ్ళలో ఉంటే తప్పకుండా అది సాధించబడుతుంది. అందుకని నేనే ఉంటానంటే మనం నిరుత్సాహపడకూడదు. వాళ్ళకి అంత సంపద ఇస్తున్నాడంటే అటువంటి వాళ్ళకు ఎప్పుడో రాశాడమ్మా 500 సంవత్సరాల క్రితం శేషప్ప శాస్త్రి గారు ఆయన నృసింహ శతకంలో, అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పరమసుంఠలు సభాపూజ్యులైరి సత్యవాదుల మాట జన విరోధం బయ్యే వదరుబోతుల మాట వాసికెక్కే అంటూ శీర్షపద్యం ఒకటి ఉన్నది, నేను 4 పదాలే చెప్పాను నీకు. ఆనాడు ఆయన చెప్పాడు అంటే ఇప్పుడు కలియుగంలో ఉన్న మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే మనం నిరుత్సాహపడనక్కర్ల, వాళ్ళలాగా మనం మారాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం ఎవరమైతే, ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఎవరైతే సన్మార్గంతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ సన్మార్గులైనటువంటి వాళ్ళు ఇలాగే సన్మార్గంలో నడుస్తూ పోతూ ఉంటే రేపు రాబోయేటటువంటి కాలంలో సత్యయుగానికి వీళ్లే పునాదులయ్యి మళ్ళీ వీళ్ల మీద యుగ ఆరంభం అవుతుంది.
0: చాలా
1: వీళ్ళనే దగ్గరకు తీసుకుంటాడు, వీళ్ళనే
0: అది
1: దగ్గరకు తీసుకున్నాడు, వీళ్లే భగవంతుడి దృష్టిలో ఉన్నారు. చివరికి వాళ్ళు ఎలా నాశనం చేయాలో, ఏ ఏ కోరికలతో అయితే వాళ్ళు జీవిస్తూ సంపాదిస్తూ సంపాదిస్తూ అందరినీ అన్యాయం చేస్తూ పోతున్నారో, ఆ భస్మాసుడి హస్తంలాగా ఆ సంపదే వాళ్ళకి శాపమై వాళ్ళు నశించేటటువంటి సమయం వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని సజ్జనులైనటువంటి వాళ్ళు నిరుత్సాహపడకుండా, వాళ్ళలాగా నేను కూడా మారిపోతాను, ఏ నేను ఇలా ఉంటే ఏమిటి ఉపయోగం అని అనుకోకూడదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఋషి మార్గంలోనే నేను నడుస్తాను, ఋషులు చెప్పినట్టే నేను నడుచుకుంటాను అనుకున్న వాడికి భగవంతుడు ఎప్పుడు చేదోడుగా ఉంటాడమ్మా.
0: ధర్మాన్ని విస్మరించకుండా
1: తాత్కాలిక సుఖాల కోసం మనం వెంపర్లాడితే మళ్ళీ మనమే ప్రమాదంలో పడిపోతాం. అందుకని
0: చాలా
1: మంచి వాళ్ళని భగవంతుడు ఆ రొంపిలో పడనివ్వకుండా కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే వాళ్ళకి తక్కువ సంపద ఇస్తాడు. మనం అనుకుంటాం మనకి ఎందుకు తక్కువ ఇచ్చాడు, తక్కువ ఎందుకు ఇస్తాడంటే మన మీద ప్రేమ ఉన్నది కాబట్టి. నీకు ఎంత కావాలో అంతే ఇస్తాడు, నువ్వు పాడవటం ఆయనకి ఇష్టం లేదు.
0: అవును,
1: ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే ఎవరు నిరాశకు లోను కారమ్మా.
0: చాలా మహాద్భుతంగా వివరించారమ్మా. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ధైర్యంగా నిలబడాలి, తను నమ్ముకున్న ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తూ ఆ సన్మార్గంలో వెళ్ళినప్పుడు ఎప్పటికోప్పటికీ కొద్దిగా అటు ఇటు జాప్యమైనా మళ్ళీ తప్పకుండా అందుకోగలుగుతాడు, తన గమ్యాన్ని చేరుకుంటాడు.
1: ఈ లోపు ఈ బండరాయిని ముడి సరుకును శిల్పంలో చెక్కాలి కదా ఆయన.
0: అవును,
1: నువ్వు పూజింపబడాలి అంటే, నిన్న ఒక శిల్పంలో చెక్కాలి అంటే ఆ బండరాయి
0: కొట్టాలి. ఎన్ని దెబ్బలు పడితే మనిషి రాటు తేలుతాడు మరి.
1: ఆ దెబ్బలకి మనం ఓర్చుకుంటే అప్పుడు ఇది శిల్పమై పూజింపబడుతుంది. అలా పూజింపబడే స్థితిలో ఉంటావా, తిరస్కరించబడే స్థితిలో ఉంటావా అని మనం ఆలోచించుకోవాలి.
0: ఆహా,

0: కాస్త ఇంత ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంటే మీలో ఒక శాస్త్రవేత్త ఉన్నారని
1: అంతేండి.
0: తెలుసుకున్నాను. అంటే చేసి వృత్తిరీత్యా మంచి బాధ్యతాయుతంగా ఎన్నో నిర్వహించారు కదా, వాటి
1: అమ్మా నాకే
0: నుంచి
1: వృత్తి లేదు తల్లి, నాకు ఏ వృత్తి, నేను చదువుకున్నది SSLC అంటే 11వ తరగతి, అది కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో 11వ తరగతి తెలుగు మీడియం మాత్రమే నేను చదువుకున్నాను. ఎవరో వికీపీడియాలో నా గురించినటువంటి ఏది తప్ప కాదు, అది ఎవరిదో ఆ సత్యవాణి వేరనుకుంటాను, మిగతాదంతా కరెక్టే. కానీ నేను సౌశీల్య అకాడమీ పెట్టడం, పిల్లల కోసం తిరగడం, విద్యార్థులను కలవడం, అవన్నీ కరెక్టే. కానీ నేను సైంటిస్ట్ అని ఏవేవో రాశారు, అది నాది కాదు. ఐఎమ్ నాట్ ఏ
0: నేను
1: సైంటిస్ట్,
0: అంటే
1: మామూలు మనిషిని.
0: శాస్త్రీయంగా మనకి సనాతన ధర్మం అని అనుకుంటాం, అదేదో పాతది లేతే కాదు లేతే సైన్స్ వేరు ఇది వేరు అని అనుకుంటాం. కానీ మనకి సైన్స్ పరంగా కూడా ఇవన్నీ నిరూపితమయ్యాయి, మనకు ఉన్నవన్నీ కూడా మన ధర్మాలు మన
1: సైన్స్ అనేది
0: వేదాలు.
1: రెండు ఒకటేనమ్మా. సైన్స్ అంటే శాస్త్రం, శాస్త్రీయ జీవన విధానం. సైన్స్ అంటే ఏమిటది, వేరు కాదు, రెండు ఒకటే.
0: అంటే అది వాళ్ళు నిరూపించి అటువైపు నుంచి వస్తే ఓ అది నిజమని నమ్ముతున్నారు తప్ప, మనకి పూర్వీకులు మన మహర్షులు వాళ్ళు ఎప్పటి నుంచో మనకి పసుపు కానీ ఏదైనా ఇందులో ఇలా వాడాలి ఇలా చేయాలి ఇటు అన్నిటికీ పూజా పునస్కారాలకి అన్నిటికీ మనం వాడుతూ ఉంటాం, అంతా కూడా మనకి
1: దాంట్లో
0: అన్నీ
1: ఉన్నదంతా
0: ఉన్నాయి.
1: శాస్త్రీయతే కదా,
0: ఉందా
1: ఆరోగ్య
0: అదే.
1: సూత్రాలతో కూడిన శాస్త్రీయతనే మనకు అందించారు కదా. ఇప్పుడు
0: అవును.
1: ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు అందరూ పదార్థం మీద ప్రయోగం చేస్తే, మన ఋషులందరూ యథార్థం మీద ప్రయోగం చేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని వాళ్ళ ఆత్మను పంపించి దర్శించి మనకు అందించారు. వీళ్ళు ప్రాక్టికల్ గా చంద్రమండలం కాలు పెట్టలేదు, సూర్యమండలానికి చేరుకోలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని చంద్రమండలానికి వెళ్ళారు, సూర్యుడిని చేరుకున్నారు, అమ్మ అంతరిక్షాన్ని పరిశోధించారు, అన్నీ చేశారు మన ఋషులు. అక్కడ నుంచి అందించినటువంటివే మనకు విశ్వామిత్రుడు ఉన్నాడు, దర్శించి మనకు గాయత్రి మంత్రాన్ని అందించారా లేదా. అలా ఎన్నో ఋషులు దర్శించి మనకు అందించిన వాటిని, శృతి అంటే వేదము, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. అక్కడ నుంచి మనకు సదాచారం అనేటటువంటిది ఒక నిచ్చెనగా ఏర్పాటు చేసి దానిని ఆచరింపచేసి మన జీవన విధానంలోని దినచర్యలను బోధించకుండానే బోధపరిచి, బోధించకుండానే దినచర్యలో చొప్పించేసి మనకి బోధపరిచినటువంటి వైనం మనది. ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి అంటూ రెండు అరచేతులు చూసుకుంటూ మళ్ళీ కిందకి నేల మీద కాలు మోపగానే భూదేవిని క్షమించమని కోరుకుంటూ, తల్లిదండ్రులకు నమస్కరించుకుంటూ, ఆ పంచభూతాలకి పూజ చేసి పంచభూతాలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ పంచోపచార పూజ చేయడం దగ్గర నుంచి మనకి అంతలాగే షోడశోపచార అలాని మనకి షోడశ సంస్కారాలను పెట్టారు. ఏది పుంసవన సంస్కారం దగ్గర నుంచి, మరి సీమంతం దగ్గర నుంచి, ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి నామకరణం అని, జోడాకరం అని, ఒక కర్ణభేది అని ఒకటి కాదు, అలా అన్నప్రాసన అని, విద్యాభ్యాసం అని, వివాహ సంస్కార అంత్యేష్టి వరకు కూడా షోడశ సంస్కారాలతో ఒక మనిషిని మనీషిగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఏది కృణవంతో విశ్వమార్యం, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కడిని ఒక శ్రేష్ఠుడిగా చేయడానికి, ఒక నోబుల్ పర్సన్ గా నిలబెట్టడానికి మన పూర్వీకులు చేసిన కృషి తపస్సు అమోఘం అమేయం
0: ఆహా
1: కదా.
0: అవును మనలో
1: ఎక్కడ ఉందా ఇది,
0: లేదు
1: ఎక్కడ లేదు కదా.
0: మనకే సొంతం, మనకే సొంతం అది, మన
1: మనకి
0: భారతీయులకి
1: మనకే సొంతం.
0: సనాతనం.
1: ఇది ఒక్కటి చాలదు తల్లి మనకి.
0: అవును అవునండి, ఎప్పటికప్పుడు దాన్ని మనం విస్మరించకుండా మనం తెలుసుకోవాలి, భావితరాలకి ముందు తరాలకి కూడా అది వెళ్తూ ఉండాలి, ఒక జీవనదిలా ప్రవాహంలో వెళ్తూనే ఉండాలి, మధ్యలో ఎక్కడ ఆగటం అనేది ఉండకూడదు. చాలా బాగా చెప్పారు.
2: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. call us today at 867-757-20 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
3: ప్రత్యేక కార్యక్రమం తర్వాయి భాగం వార్తల అనంతరం వినగలరు.

0: ఈనాటి వార్తల్లోని పూర్తి వివరాలు. రబ్బర్ పడవలో సముద్రంపై 30 గంటలు ప్రాణాల కోసం చైనా మాజీ పోలీస్ డేరింగ్ జర్నీ. చైనా ప్రభుత్వంపై అసమ్మతి గళం వినిపించి పలుమార్లు నిర్బంధానికి గురైన ఓ వ్యక్తి డేరింగ్ జర్నీ చేశాడు. చిన్న రబ్బరు పడవలో 30 గంటల పాటు సముద్రంలో అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించి దేశం దాటాడు. ఈ మాజీ పోలీస్ అధికారి స్టోరీ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. 68 ఏళ్ల డాంగ్ గాంగ్ పింగ్, చైనా మాజీ పోలీస్ అధికారి, తిన్మైన్ స్క్వేర్ అణిచివేత 1989లో జరిగి 10 ఏళ్ళు అయిన సమయంలో ఆ ఘటనను వ్యతిరేకిస్తూ ఒక లేఖపై సంతకం చేశాడు. దాంతో అతడు ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇలా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తూ పలుమార్లు అరెస్ట్ అయ్యాడు. దాంతో తనకు స్వేచ్ఛ కావాలంటే చైనాలో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. 2015లో తన కుటుంబంతో కలిసి థాయిలాండ్ వెళ్ళాడు. అక్కడ నుంచి డాంగ్కు మినహా మిగతా కుటుంబ సభ్యులకు కెనడా వెళ్లేందుకు అనుమతి లభించింది. డాంగ్ను మాత్రం థాయ్ అధికారులు చైనాకు డిపోర్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ జైలు శిక్ష ఎదుర్కొన్నాడు. 2019లో జైలు నుంచి విడుదలైన తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు దేశం దాటే ప్రయత్నాలు కొనసాగించాడు. అక్రమంగా సరిహద్దు దాటేందుకు యత్నించాడని చైనా అధికారులు మరోసారి అతన్ని నిర్బంధించారు. ఈసారి విడుదలైన తర్వాత వే హాయ్ ప్రాంతం నుంచి బయలుదేరి సముద్రంలో ఒక రబ్బర్ బోట్లో తన ప్రయాణం కొనసాగించాడు. 30 గంటల పాటు డేరింగ్ జర్నీ చేశాడు. దక్షిణ కొరియా తీరానికి చేరి అతడిని మత్స్యకారులు గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో తీర రక్షక సిబ్బంది అతనిని అదుపులో తీసుకున్నారు. ఇది చైనా దక్షిణ కొరియా దేశాల సంబంధంపై ప్రభావం చూపే అంశమని, దాంతో దక్షిణ కొరియా అతన్ని బహిష్కరించే అవకాశం ఉందని తెలుస్తుంది. స్వేచ్ఛ కోసం కుటుంబంతో కలిసేందుకు కొన్నేళ్లుగా డాంగ్ ప్రయత్నిస్తున్నాడని, అతన్ని వెనక్కి పంపించే చేయొద్దని చైనాలో మానవ హక్కులు సంఘాలు కోరుతున్నాయి. జల వివాదాలు రాష్ట్రాలకు మోదీ కీలక సూచన. అంతర్రాష్ట్ర జల వివాదాల సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సకాలంలో అనుమతులు, సాంకేతిక ఆధార పర్యవేక్షణ ద్వారా ఈ సమస్యను అధిగమించాలన్నారు. ఈ విషయంలో కెన్ బెట్వా ప్రాజెక్టు ఒక నమూనాగా నిలవాలని చెప్పారు. కెన్ బెట్వా నదులు అనుసంధాన ప్రాజెక్ట్ సహా ఆయా రాష్ట్రాల్లో 30,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో జాప్యం ఖర్చుల పెరుగుదలకు దారితీయడమే కాకుండా పౌరులకు అనవసరమైన సౌకర్యాలు సకాలంలో అందకుండా చేస్తుందని మోదీ వ్యాఖ్యానించినట్లుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. నీటి భద్రత కోసం నదులు అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల పునర్జీవనం వంటి అంశాలలో అవకాశాలను గుర్తించాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2ను కూడా సమీక్షించారు. నగరాలలో రూప్ టాప్ సోలార్ ప్యానల్ వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు. కాల్వల వెంబడి కాల్వలపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా వీలైన త్వరగా అందుబాటులో తీసుకురావాలన్నారు. పెండింగ్ ఉన్న సమస్యలకు పరిష్కారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. నార్వే చెస్ టోర్నీ కార్లస్కు ప్రజ్ఞా షాక్. నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద్ సంచలన విజయం నమోదు చేశాడు. ఓపెన్ విభాగం 3వ రౌండ్లో ప్రపంచ నంబర్ 1 మ్యాగ్నస్ కార్లస్ నార్వేకి చెందిన అతనికి షాక్ ఇచ్చాడు. ఇటీవలే సూపర్ బెట్ చెస్ క్లాసిక్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద్ ఇక్కడా ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఉత్కంఠంగా సాగిన పోరులో ఆఖరికి ప్రజ్ఞ అదే పై చేయింది. నార్వే చెస్ టోర్నీ కార్లస్ పై గెలవడం ప్రజ్ఞకు ఇది రెండోసారి. 2024లో అతను కార్లెస్సన్ కంగు తినిపించాడు. ప్రపంచ నంబర్ 1 కార్లెస్ ప్రస్తుతం టోర్నీ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతుండడం గమనార్హం. మరోవైపు ప్రపంచ ఛాంపియన్ ధోమరాజ్ గుకేష్ వరుసగా రెండో పరాజయం చవిచూశాడు. తొలి 2 గేమ్లు గెలిచి ఊపు మీదున్న అలరేజ్ ఫిరాజ్ ఫ్రాన్స్ వరల్డ్తో మొదటి డ్రా చేసుకున్నప్పటికీ ఆర్మ్గెడాన్లో ఓడిపోయాడు. పట్టికలో ఫిరాజ్ 7.5 పాయింట్లు అగ్రస్థానంలో, ప్రజ్ఞానంద్కు 4.5 రెండో స్థానంలో ఉన్నారు. వెస్ట్లీస్లో సో 4 అమెరికా, గుకేష్ 3.5, విన్సెంట్ కీమర్ 3 జర్మనీ, కార్ల్సన్ 1.5 తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో తెలుగు కుర్రాళ్ళు. ఫోర్బ్స్ 30 Under 30 ఆసియా 2026 జాబితాలలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామిక వేత్తలకు స్థానం దక్కింది. ఇందులో ఒకరు ఆర్థిక రంగానికి సంబంధించిన Gen 5 అంకుర వ్యవస్థాపకుడు శివ గణేష్ గడ్డం, కాగా మరొకరు సామాజిక రంగంలోని ఎడో ధ్వజ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకులు మధులాష్ బాబు క్రవూడి. కామిక్స్ ద్వారా ఆర్థిక పాఠాలు పిల్లలకి ప్రాథమిక స్థాయి నుంచి ఆర్థిక అక్షరాస్యత నేర్పాలనే సంకల్పంతో శివ గణేష్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కామిక్స్ ద్వారా పొదుపు, బడ్జెట్, పెట్టుబడులు, బీమా, పారిశ్రామికవేత్తలుగా మారడం లాంటి అంశాలను నేటి యువ చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా అందించేందుకు ఆయన Gen 5ను ప్రారంభించారు. డిజిటల్ యుగంలో డబ్బు నిర్వహణ ఎంత ముఖ్యమో అని వివరిస్తూ ఆయన చేస్తున్న ఆవిష్కరణ ఫోర్బ్స్ జాబితాలో ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ విభాగం చోటు దక్కించుకునేలా చేసింది. ఎమర్జెంట్ వెంచర్స్ నుంచి గ్రాంట్ పొందిన Gen 5 ఈ ఏడాది సీడ్ రౌండ్ నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతుంది. విద్యార్థులకు నేరుగా ఆర్థిక సేవలు అందించేందుకు RBI నుంచి అనుమతి పొందేందుకు సంస్థ పనిచేస్తుంది. రెండో, అతను సాంకేతికకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యాధునిక ల్యాబ్ పరికరాలను చేరువ చేయడమే లక్ష్యంగా ఎడ్వో ధ్వజ్ ఫౌండేషన్ను పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండల శృంగ వృక్షం గ్రామానికి చెందిన మధులాష్ బాబు క్రవూడి హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో ఖరీదైన హార్డ్వేర్ పరికరాలు, ల్యాబ్లను అందుబాటులో లేని విద్యార్థుల కోసం మధులాష్ వినూత్నంగా రూపొందించిన ప్రాజెక్ట్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ స్లో బస్ ఫ్లోబ్లాస్. ఇప్పటి వరకు ఈ బస్సు ద్వారా 60,000 మందికి పైగా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించారు. అంతిమ నిర్ణయం AI ఇది కాకూడదు. ఇతర సాధనాలలాగే AI సాంకేతికతను ఉపయోగించుకోవడం సరి అయినది అయినప్పటికీ సృజనాత్మక విషయంలో అదే అంతిమ నిర్ణయం కాకూడదని అంటున్నారు ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో AI గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ వైద్య సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, లొకేషన్లు అన్వేషించడంలో ఉపయోగపడుతుంది కానీ సినిమా నిర్మాణానికి కాదని అభిప్రాయపడ్డారు. రచయితల వద్ద ఒక కుర్చీ ఖాళీగా ఉన్నప్పుడు దాన్ని AI ఆక్రమించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఆ ఖాళీని ప్రత్యామ్నాయం భర్తీ చేయాలని అనిపించదు, ఎందుకంటే ఆత్మకు ప్రత్యామ్నాయం ఉందని నేను నమ్మను. మన అనుభూతి కంటే తాను ఎక్కువగా అనుభూతి చెందుతుందని భావించే కంప్యూటర్ నేను పెరిగిన తీరుకు నా విధానానికి పూర్తిగా విరుద్ధం. AI అనేది ప్రొడక్షన్ డిజైనర్ ఉపయోగించే సాధనం కంటే ఎక్కువ అని అనుకోను. అందుకే AIను ఒక టూల్ లాగానే ఉపయోగించండి, కానీ అది మీ అంతిమ నిర్ణయాధికారి కాకూడదు. నేను ఈ విషయంలో ఖచ్చితంగా పరిధిని నిర్ణయిస్తా అని అన్నారు. ఇప్పటికే కథ చెప్పడానికి కూడా AI సాంకేతిక వాడుతున్నారని హీరో లియోనార్డ్ డికాప్రియో, కేట్ బ్లాన్చెట్ తదితర హాలీవుడ్ నటులు విమర్శించారు. ఏమైనప్పటికీ చిత్ర పరిశ్రమలో అనేక స్ట్రీమింగ్, యానిమేషన్, ప్రొడక్షన్ డిజైన్ల కోసం AIని ఉపయోగిస్తున్నారు. వార్తల్లోని పూర్తి వివరాలు వివరించాను. నమస్తే.
1: బాగుందండి, చాలా సమగ్రంగా ఇచ్చారు. కార్యక్రమం తర్వాత భాగంలోకి వెళ్దాం.

0: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444. నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: మనకి పాశ్చాత్యులకి వింటున్న వాళ్ళందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మనకి పాశ్చాత్యులకి ఉన్నటువంటి విషయం ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాన్ని ఒక్కసారి తరచి చూస్తే, ఒక ఆరోగ్యం గురించి మనం అనుకున్నప్పుడు భారతీయుల యొక్క ఆలోచన పాశ్చాత్యుల యొక్క ఆలోచన ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడా మనకి తెలుస్తుంది. మన భారతదేశంలో ఆరోగ్యం గురించి మనం ఆలోచించినప్పుడు కేవలం శరీరం గురించి మాత్రమే కాదు, ఆరోగ్యంతో పాటు ఆలోచనలు, భావనలు, ఏమ్మా జలవాయువు, వాతావరణం, వాటన్నింటినీ గురించి కూడా ఆలోచిస్తారు. ఎందుకని, వ్యక్తికి 2 రకాల దుఃఖం ఉంటుందమ్మా, ఒకటి శారీరకము, రెండవది మానసికము. ఇలా రోగాలను రెండుగా విభజించారు మన వాళ్ళు, దాన్ని ఆది వ్యాధులు అంటారు. ఆది అంటే మానసిక రోగము, వ్యాధి అంటే శారీరక రోగం. కాబట్టి ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు శరీరం కేంద్రంగా ఆలోచిస్తే లాభం ఉండదుగా, అనేక
2: ఆలోచించాల్సింది.
1: అందుకనే అందుకని హోమియో విధానం, ఎందుకు మానసిక స్థితి మీద హోమియో మందులు ఇస్తాడు. మన ఆయుర్వేదం కూడా అంతే. అలాంటి అద్భుతమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానం, ఆరోగ్య విజ్ఞానం ఇలా ఎన్నో ఉన్నాయి తల్లి మనకి. మన భావనలను గురించి, మన ఆలోచనల గురించి, మన శరీరము, ఈ మూడింటిని కేంద్రంగా చేసుకుని చికిత్స జరగడం అనేది ఎంత గొప్ప విషయం అమ్మా. ఇది
2: అది అవును. శరీరంలో మన
1: ఏదో ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు, నొప్పి తగ్గడానికి ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకోమంటారు. మనకు అలా కాదే, ఆ నొప్పిని మనకు తెలియనీయకుండా కాస్త మత్తిస్తున్నారు. అంతేకా నొప్పి నొప్పిగానే ఉంది అక్కడ. చూసారు, అలాగే మానసికంగా కూడా. అందుకని మానసికమైనటువంటి వీడిని పెంచడానికి ఇందాక మనం చెప్పుకున్న షోడశ సంస్కారాలు మనిషిని, వాడి ఆలోచన విధానం, వాడికి జ్యోతిష్ శాస్త్రం, వాడు ఎలా ఉంటాడు, ఎలాంటి పేరు పెడితే ఉంటాడు, ఎలా సంస్కరిస్తే వాడు బాగుంటాడు, ఇవన్నీ ఆలోచించింది ఏ దేశం అమ్మా?
2: భారతదేశం. అంటే ఇంకా పెళ్లిళ్ళకు కూడా చాలా బాగా, అసలు అది వరకు పెద్దలు కుదిర్చిన వివాహాలు అంటే ఎంత చక్కగా వైభవంగా అన్ని చేసేవారు. పక్కనుండి అంటే ఎటు ఈ పెడత్రోవ పట్టకుండా ఇలా ఉండాలి అని ఎక్కడికక్కడ నిర్దేశించారు, కొన్ని నిర్దేశక సూత్రాలు.
1: అంటే మనకు ఇంకొకటి విషయం ఏంటంటే మనం తెలుసుకోవలసింది, మనకి అన్నిట్లో లాగా నిబంధనలు లేవు, ఆరోగ్యకరమైన నియమాలు మాత్రమే ఉన్నాయి, నిబంధనలు లేవు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరికి కావలసిన స్వేచ్ఛ ఇక్కడ ఇచ్చారు మనకి ఆలోచించుకోవడానికి. నువ్వు ఇదే పుస్తకం చదువు, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే ఉండాలి అని ఎక్కడ కమాండింగ్ లేదు మనకి, మన శాస్త్రంలో. నీకు ఒక స్వేచ్ఛ ఉన్నది, నువ్వు దేనినైనా నువ్వు ఆరాధించుకో, ఏ రూపంలో నన్ను ఆరాధించుకో. ఇదేముంది కదా మనకి, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. కాబట్టి నదులన్నీ సముద్రంలోనే కలుస్తున్నట్టుగా ఏ మతమైన సనాతన ధర్మం అనే సముద్రంలో కలియవలసిందే కదా. కాబట్టి ఏ మతంలో ఏ గొప్పతనం ఉన్నా అది సనాతన ధర్మాన్ని అనేది గుర్తు చేసుకో.

0: అదేమ్మా,
1: అవును.
0: అంతటి బలీయమైనది ఎవ్వరు వ్రాసింది కాదు. సృష్టిలోనే, సృష్టి ఏర్పడుతూనే తనంతట తానుగా ఏర్పడినటువంటిది సనాతన ధర్మం, ఎటర్నల్ ధర్మం, శాశ్వతమైన ధర్మం.
1: శాశ్వతమైంది,
0: ఇది
1: ఎవరు
0: ఇది మన
1: దాని.
0: పురాతనమని కాదు, శాశ్వతమైనటువంటి ధర్మం. సృష్టితోనే వచ్చింది అది, అందుకే మనం దానికి ఏం
1: శాశ్వతమైంది,
0: పేరు పెట్టుకోలేదు.
1: అవును. నిత్య నూతనంగా కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత
0: ఉంటుంది,
1: మనం ఎప్పటికప్పుడు దాన్ని
0: దానికి మనమే పేరు
1: అవలంబిస్తూ.
0: పెట్టలేదు, ఎవరు పేరు పెట్టలేదు దానికి, ఎవరు వచ్చి పెట్టారా పేరు వాడుతున్నాం మనం. అదమ్మా ఆ కన్ఫ్యూజన్స్ నుంచి మానవుడు బయటపడాలి. ఈ భ్రమలన్నీ మనకి కలిగించింది ఎవరు? 1200 సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు అనేక మంది వచ్చి పరిపాలించి మనలో భ్రమలను కలిగించి, అవును కాబోలు నిజమేనేమో అనిపించేటట్టుగా మన పుస్తకాలలో కూడా అనేకంగా ప్రక్షిప్తాలు చేర్చి మనకి భ్రమలు నింపి, మనల్ని మనమే అనుమానించుకునేటట్టుగా, మనల్ని మనమే అవమానించుకునేటట్టుగా, భ్రమపడేటట్టుగా చేసి వెళ్ళారు. కాబట్టి ఓ మానవుడా మేలుకో, ఓ సనాతన ధర్మపరాయణుడా, ఓ మానవ నీవిప్పటికైనా మేలుకో, సత్యం తెలుసుకో.
1: చెప్పారమ్మా, నిజంగానే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వీటిని సనాతన పాటిస్తూ నిత్య నూతనంగా అవలంబిస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్ళాలి మనం.
0: అవునమ్మా. అమ్మ మీతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఉంటూ తెలుగు వాణి ద్వారా ప్రవాస భారతీయులుగా మన భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతూ ఆ కుటుంబ విలువలను ఇంకా మర్చిపోకుండా తెలుగు వాణి ద్వారా మనం మనదైనటువంటి సంస్కృతిని మర్చిపోనివ్వకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు మేలుకొలుపుతూ మీ వాణి ద్వారా ఈ కృషి చేస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ భూమి భారత్ని, అలాగే నీ తెలుగు భాషను అన్నట్టుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నేను బహుదా మిమ్మల్ని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా.
1: ధన్యలు అమ్మ, మహదానందం మీతోటి క్షణాలు. అయితే మాకు ఇక్కడ ప్రవాస భారతీయులు మమ్మల్ని ఉద్దేశించి, అంటే చాలామంది అంటారు భారతదేశాన్ని వదిలి వచ్చేసాము అని అంటారు, కానీ ఇక్కడ అంటే అక్కడ ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల దూరం తగ్గిపోతుంది అటు ఇటు కూడా, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మేము ఖచ్చితంగా పాటిస్తున్నాం, అవలంబిస్తున్నాం, అన్ని పూజలు పునస్కారాలు భారతదేశానికి దూరంగా ఉన్నామన్న వెల్తితో ఇంకా ఎక్కువగా కూడా చేసుకుంటున్నాం, చేసుకునే వాళ్ళం కూడా ఉన్నాము. అందుకని మా ప్రవాస భారతీయులకి, తెలుగు వారికి మీరు ఈ విషయంలో కానీ ఏదైనా మీ సందేశం.
0: అమ్మా ఎందుకనంటే మనం పుట్టింటిలో ఉన్నప్పుడు అమ్మా నాన్నల దగ్గర చదువుతూ ఉంటూ మనం గారంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత పుట్టింటి మీద అప్పుడు ప్రేమ, చిన్ననాటి సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలతో మళ్ళీ మనం ఒకలాంటి ఒక ఆనందం పొందుతూ ఉంటాం కదమ్మా. అలాగే ఈ జన్మభూమి నుంచి వెళ్ళిపోయినా మీరు అక్కడున్నా కూడా ఈ దేశంలో ఆ ప్రేమ, ఆ వెళితే మీకు మరింత ప్రేమను పెంచుతోంది. ఆ ప్రేమను పెంచడం మన దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన దేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని మరింతగా పాటించాలనే కుతూహలం కూడా మీకు ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి చోట వెళుతున్నాను, నిన్న కూడా ఖతార్ వెళ్ళొచ్చాను నేను. అక్కడ మన వాళ్ళందరూ కలిసి పండుగలన్నీ కలిసి చేసుకుంటూ ఏమన్నారో తెలుసా, అమ్మా నాన్నలు మర్చిపోయామమ్మా మేము, ఎక్కడెక్కడనో ఉంచి ఇక్కడ తెలుగు వాళ్ళంతా ఒక చోట చేరాం, అందరం బాబు పిన్ని వదిన అన్నయ్య అక్క అన్నయ్య అనుకుంటూ పిలుచుకుంటూ ఎంతో ఒక కుటుంబంగా ఉంటున్నామమ్మా అని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
1: నిజమే, స్నేహితులే బంధువులుగా మారుతూ చక్కటి ఆప్యాయత,
0: అది గొప్పతనం కదమ్మా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు జీవిక కోసం, జీవన ఉపాధి కోసం అక్కడికి వెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే నేను అక్కడ కూడా ఒక విషయం చెప్పాను, నేను మన విశ్వమాత అయినటువంటి జగజ్జననికి ఎంత మంది కుమార్తెలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, చిన్నమ్మ పెద్దమ్మ మనకి ఎలా ఉంటారు, మిగతా దేశాలన్నీ కూడా విశ్వమాత యొక్క కుమార్తెలే కదమ్మా. చిన్న తల్లి దగ్గర పెద్ద తల్లి దగ్గర పెరగడం అనేది మన ఇళ్లలో కూడా మనకి అలవాటే. ఈ దేశం ఇవ్వలేని అవకాశం మరొక దేశం పినతల్లి, ఆస్ట్రేలియా అనే ఒక పినతల్లి మీకు అవకాశం ఇచ్చి తనకు చేరదీసింది మిమ్మల్ని. ఈ దేశం మీరు నమస్కరించుకుంటూ ఆ నేల తల్లికి కూడా మీరు ఒదిగి ఉంటూ కన్న తల్లి మీద ప్రేమను పెంచుకుంటూ పినతల్లి మీద కూడా మీరు అభిమానాన్ని పెంచుకుంటూ రెండింటి సమన్వయంతో హాయిగా జీవించండి.
1: చక్కటి దీవెన. నిజంగా సాంస్కృతిక రాయబారులుగా అటు ఆ దేశానికి మెట్టి నింట పుట్టి నింట.
0: ఆ పినతల్లి గౌరవాన్ని కూడా నిలుపుతూ సుమా, అక్కడికి వెళ్ళి నీవు వద్దాక మనసుని ఇక్కడే పెట్టుకుంటే పినతల్లికి కూడా బాధ, ఏ నేను బాగా చూడలేదనా, ఎప్పుడు వాళ్ళ అమ్మనే పొగుడుకుంటున్నారా అనిపించుకోకుండా.
1: అవును
0: ఏమ్మా
1: అవును,
0: కాబట్టి
1: ఇక్కడ ఉన్న దేశానికి, ఇక్కడ ఉంటున్నందుకు
0: ఉన్నందుకు ఏ నేల తల్లి, ఏ తల్లి అయితే మీ కడుపు నింపుతోందో ఆ దేశం యొక్క కూడా కృతజ్ఞులుగా ఉంటూ మీరు ఆనందంగా ఉంటూ ఇటు ఈ దేశానికి అటు దేశానికి కూడా గర్వకారకులుగా ఉండాలని, ఈ ప్రపంచాన్ని ప్రేమించేటటువంటి ఒక సోదరిగా, అమ్మగా, అమ్మమ్మగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా.
1: మీ మాటలు వజ్రాల మూటలమ్మ, అణిముత్యాలు నిజంగా ఇవి.
0: సంతోషం తల్లి.
1: అయితే ఒకటిగా చివరిగా మన కార్యక్రమంలో మనిషిగా మరి మనం సనాతన ధర్మం వీటన్నిటికీ చెప్పుకున్నాం, ఒక ముందుకు సాగుతూ మన విధి విధానాలు లేకపోతే తర్వాత తరానికి అందించాలన్న కర్తవ్య పరంగా లేకపోతే బాధ్యత పరంగా వీటిని క్రోడీకరించుకుంటూ ముందుకు సాగటానికి ఏం చేయాలంటారు?
0: మీకు తీరిక సమయాల్లో మీరు కూడా మన సాహిత్యాన్ని, సాహిత్యం ఒక రియలైజేషన్ వైపుకు నడిపిస్తుంది, లిటరేచర్
1: అవును
0: పిల్లలకి అక్కడ పెరుగుతున్నప్పటికీ కూడా ఏ మీడియంలో పెరుగుతున్నా కూడా మనదైన సంస్కృత భాషను గురించి, మన దేశ సాహిత్యాన్ని గురించి, మన వేద వాంగ్మయాన్ని గురించి వాళ్ళకు కూడా పరిచయం చేస్తూ మనిషి అనేటటువంటి వాడు మళ్ళీ తిరిగి మంచి ప్రమోషన్లో వెళ్ళాలి అంటే, సద్గతులు పొందాలి అంటే, ఎలా జీవిస్తే సద్గతులు పొందుతాం అనే విషయాన్ని పిల్లలకి ఇప్పటి నుంచే మీరు చిన్ననాటి నుంచే మీరు చెప్తూ అప్పుడప్పుడు మీకున్నటువంటి కొద్ది సమయాన్ని కూడా సమాజానికి మీరు కేటాయిస్తూ వాళ్ళకి అప్పుడు బోధిస్తూ ప్రసారం చేస్తూ ప్రకృతిని ప్రేమించటం ఎలాగో కొంచెం దేశాలలో ఇంకా మన దేశంలో లాగా ఇక్కడే మరీ ప్రకృతిని బాగా విచ్ఛిన్నం చేస్తుంది. మరీ భారతదేశంలోనే నాకు ఎక్కువగా కనిపిస్తోందమ్మా, ఆస్ట్రేలియా కానీ అమెరికా లాంటి దేశాల్లో మొక్కలని కాని వీటిని ఎంతో ప్రేమగా చూస్తారు, వారు పర్యావరణాన్ని ఇంకా కాపాడుకుంటారు, ఇంకా ఆ స్పృహ మనకే లేదు, అందుకు సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడాలి. మీరు వీటిని కొంచెం ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నానమ్మా.
1: ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయండి, మీరు చెప్పినవి చాలా బాగున్నాయి. సంస్కృత భాషా పరంగా అలాగే తెలుగు బడులు మా తెలుగు సంఘాల ద్వారా అవన్నీ కూడా వ్యాప్తి చేసే ప్రయత్నాలు అవి జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ తెలుగు గ్రంథాలయాల్లో కూడా మంచి చక్కటి గ్రంథాలు అవి లభ్యమవుతున్నాయి. దీనికి అది సదా
0: తెలుగు భాషకి కూడా మీరు పిల్లలకి ఇంట్లో తెలుగు మాట్లాడుతూ.
1: అవును, ఇదండి ప్రత్యేకాంశం. భారతీయ సత్యవాణి గారితో సనాతన ధర్మం ముక్తి పదం ఈ అంశం గురించి మాట్లాడుకుంటూ సనాతన ధర్మ విశేషాలు అన్నీ చాలా బాగా చక్కగా చెప్పారు. వారికి తెలుగువాణి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం మీకు అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీరు ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న సమాధానాలు ఇచ్చిన శ్రోతలు పేయటి రంగారావు గారు జోర్డన్ స్ప్రింగ్స్ నుంచి, అడవి బాపిరాజు గారి నవల హిమబిందు, కంచర్ల వెంకటేశ్వరరావు గారు హిమజ్వాల, వడ్డేర చండీదాస్ గారి నుంచి, కోడూరు రామ్మూర్తి గారు తెలుగు సాహిత్యం గురించి ఎన్నెన్నో పుస్తకాలు గ్రంథాలు వెలువడ్డాయి, నాకు తెలుగు సాహిత్యం అమృత తుల్యమైన అభిరుచి, మచుకకి సాహిత్య మంజరి, పింగళి లక్ష్మీకాంతం గారి సాహిత్య శిల్ప సమీక్ష మొదలైనవి మంచి అంశంతో మీ కార్యక్రమం అందిస్తున్నారు విజయమాధవి గారు, మీరు అభినందనీయులు అన్నారు. శ్రీ అభినేన్ రామభద్రరావు గారు స్ట్రాత్ఫీల్డ్ నుంచి, రీసెంట్ బుక్ రీడ్ నాహం కర్తారా హరి కర్త బై లేట్ శ్రీ పివికే ప్రసాద్ గారు ఐఏఎస్, హిజ్ ఎక్స్పీరియన్స్ విత్ లార్డ్ వెంకటేశ్వర
2: while he was the executive officer of TTD. Some of the experiences gives goosebumps and proves it the existence of the Sarva Antaryami, very nice interactive program from Bharatiyam Sachivani Garu. Sri Sunil Tirtham Garu, Sydney, Barrister Parvatesam Mokkapati Narasimha Sastri Garu Antunnaru, Kumuda Kumudini Amrutam Kursina Ratri, Inka Rachayita Tilak, తెలుగు వచన కవిత్వంలో అత్యంత మధురమైన భావకత్వం కూడిన కవితా సంపుటి తిలక్ గారి కవిత్వంలో మానవత్వం, ప్రేమ, సామాజిక స్పృహ సమానంగా కనిపిస్తాయి. ఆయన శైలి చాలా సరళంగానే ఉంటూనే పాఠకుడి హృదయాన్ని కదిలిస్తుంది. కవిత్వానికి అందమైన అలంకారాలు అద్దిన పుస్తకం ఇది. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటున్నారు. శ్రీనాథ్ అడవల, హంపి నుండి హరప్పా దాకా, రచయిత తిరుమల రామచంద్ర, బ్లాక్ టౌన్ నుంచి వీరు. సారథి మోటమరి గారు, లక్షలాది పుస్తకాలు ఉన్న మనిషిని తనలోని మనిషిని ఆవిష్కరించుకునే సిద్ధార్థుడు బుద్ధునిగా పరివర్తన చిత్రించిన ఆత్రేయ గౌతమ బుద్ధ ఒక అద్భుత రచన. శ్రీషా గారు తిరుమల కింగ్స్ ల్యాంగ్లీ నుంచి, కాన్వర్సేషన్ విత్ జెమినీ గివ్స్ మీ సమ్ తెలుగు లిటరేచర్ బుక్ నేమ్స్ విత్ రైటర్ నేమ్స్ అని, తెలుగు సాహిత్యంలో ఎంతో సుసంపమైన ఆవిడ జమిని నుంచి వచ్చిన అంతా కూడా చాలా పెద్దగానే ఎక్కువ సమాధానం ఇచ్చారు సుదీర్ఘంగా. ఇంకా నల్లాన్ చక్రవర్తుల కళ్యాణమ్మ గారు, మహాప్రస్థానం ఈ వారం ప్రశ్నకు సమాధానం రచయిత శ్రీశ్రీ, ఇది తెలుగు కవిత్వాన్ని ఒక కొత్త మలుపు తిప్పిన విప్లవాత్మక కవితా సంపుటి, అప్పటి వరకు ఉన్న సాంప్రదాయ శ్రామికులు అని అంటున్నారు. ఈ మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. ఈ కవితలు సమాజంలో సమానత్వం కోసం విప్లవ భావాన్ని రగిల్చేలా ఉంటాయి. దీన్ని ఒక భగవద్గీతగా భావిస్తారు. ధన్యవాదాలు అంటున్నారు. సమాధానాలు ఇచ్చిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక ఈ వారం విజేత లాటరీ ద్వారా ఎన్నికైన వారు అడవల శ్రీనాథ్ గారు, బ్లాక్ టౌన్ నుంచి. శ్రీనాథ్ గారు మీకు అభినందనలు. మీరు త్వరలోనే స్వాగత్ బిర్యానీ వారి $25 గిఫ్ట్ వోచర్ బహుమతిగా అందుకోనున్నారు. ఇవ్వండి ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ అలరించాయని భావిస్తున్నాను. ఈనాటి కార్యక్రమాలు మీకు అందించిన వారు విజయమాధవి గొల్లపూడి మరియు శ్రీ సాయి లక్ష్మీనారాయణ గారు గొల్లపూడి. వచ్చేవారం ఇవే తరంగాలపై మీకు కార్యక్రమాన్ని అందించనున్న వారు శ్రీమతి లతా పరమోత్మని గారు మరియు లక్ష్మి దంతుర్తి గారు. ప్రత్యేక అంశం కదిలే బొమ్మల సమాహారం సినీ నవలాయణం, ఈ అంశంతో మీ ముందుకు రాబోతున్నారు. ఇంకా కార్యక్రమం ముగియబోతోంది. మీ అందరికీ శుభ శనివారం, శుభ వారాంతం ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. విజయమాధవి గొల్లపూడి మరియు శ్రీ సాయి లక్ష్మీనారాయణ గారు గొల్లపూడి, సెలవు మరి.